కృష్ణ మధుమదైమ రాసిలీలా భారీ భయో సఖీ సమైనా మూరం కుటా హాత్మా పంశీ సారై సుగాముని బాసురీకో ధునై మిఠో మనై రువా